ఆలోచించడం. హలో, కాక్ మీనియా ప్రణిమాయస్ оператор УВБ-76, самый натуральный засранец.